0: అడి 1 inch 2 inch 3 inch గ్యాప్ ఎండి అమ్మా
1: అంటే 4 inch 5 inch 6 inch టేప్ కట్టిడుమా
0: ఎన్న కుస్తాం చిన్న ముత్తం ఒండు ఇచ్చేందు వచ్చాలే
1: ఉడ ముత్తం ఉళ్ళ రక్తం ఎరుగు పళ్ళు ఉచ్చేలే
0: అడి 1 inch 2 inch 3 inch